విశాల్ వి సర్వే ఉజుక్ సెనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోరిక్ పే టాన్స్ హిమాలయ హర్బల్ గార్డెన్ ఏ జక్మంగి సిక్స్ కోర్ జాతెనోక్ దిరింగ్ ఇరింగ్స్లా కొంగుల్లా చండిక్స్ పా డాక్టర్ చోంగ్ రిన్చిని గసు జూస్ తినోక్ యంగ్ ఈ కా యూత్ ఖాని సెషన్ గునే స్కూల్లా షత జాతెనోక్ Shijin Drupati Murmi Gyagare Jingstaks Cheshus Padma Jingstaks Rashtrapati Bhavane Nanga Diring Pitoka Salajache Sino Gyagare Nanga Jingstaks Cheshus Padma Jingstaks Nakak Sumiyotenok Padma Vibhushan Padma Bhushan Dang Padma Shri Shijin Diring Padma Jingstaks Tukchura Ruksalches Enok Inanga Padma Vibhushan Nis Padma Bhushan Tuk Dang Padma Shri Ngapchu Ngapgyat Salches Enok Zhenyang Padma Jingstaks Kung Kak Mispi Nangasting Ni Salajache Senok. Central Board of Secondary Education CBS Zinda Chungispi Bodir Gyuksina Answer Book E Skin Photocopy Kun Skalchis La Jakma Chik Diring Tsukpe Jakyang Pangste Enok CBS Takchatpo Lopto Kun La Submit Choche Se Tusma Atangchis La Jate Enok Yang Bode Restos Pa Kun La Rigan Chukun Tushkete Yot Kane Nang Loka Skango Smolte Enok. Petrol tang diesel kun dring yang stax de no petrol liter chigi gapne kirmangis tang pene tuk churakshi yang diesel liter chigi gapne kirmangis tang pene dun chuton chik stax de no dring e sasnume rix kun taxes tang nyampo dunjak nisenanga lan ji rin tax de no adelina nga taxa petrol liter la kirmo gyadang nis tang pene chugnis yang diesel liter la kirmo gup chukonga tang pene nishu sante yo de no la dak ujungas de shishkung junba vine kumar saksene nase lukshule zama khan gunla yerke tang miche chowa tang pomorang jok tsokspa gunla yerke tang tse se mikji tang nyampa likir gamule rang jok tsokspe kane mento kyang tse se zama gya kyonste enok yang shishkung e ka nangzin la kak tangpe na zama gya tote enok yang kak mispe na zama gya lang nishu zanga inna dunja kena lepche syote enok Ladakh's astro dunja ke ringsla astronomy yerke tang hago tang chesla yang chandik se lobjong salche chatme la dulin jik tang yoteno astro dunja ke ringsla scoring las konse kan score nanga dotpa chan mangpo jigi khakale nin jik tang no tikri me ringsla yontane thoga sungshat khaklen tan tang khaspe par la jal that tang celestial trapper demston tang Chanla skarma staches la lamston jaches tang astronomy tang del yot khan gun la nyam yong gun shada jadin chik tang yote no akashwani lekyote la dar sina sul ngimena lanji nga dog chuchur gu nime chuchur ni stans karma ap chunga pito chuchur nga tang pito chuchul dun tang skarma chong gun ka sanches la pulin jik tang yot yang san kan langas la e nasul gun chi sochar ge platform sosu gyot yang sanches la pulin jik tang yot akashwani leni ta nasul ton